0: వెలవుదాసిన హయాయి వినాడి తీస్తున్నాయి. అప్పటి సూదాన మీ దవసది జాతిక లొతరాయి మండలే దినం మదిన్ లదల ఉత్తరాయి పాత్రలండి ఇలా ప్రతిపాలట అవధానే అముకరాన ఈ దవసది అబ జాతిక లొతరాయి మండలే మిలదే గత్తు మహాజన సంపద అది సంపద ఎన్ఎల్బి జాయ మెగా పవ ధను నిధాన హదహాన గవిసత సహా ఎన్ఎల్బి శుభ దవసక్యం లొతరాయి పాత్ గారి అతట అపి సూదాన మీ దవసది జాతిక లొతరాయి మండలే దినం అదిన లదల ఉత్తరాయి పాత్రల నిల ప్రతిపాల మే విధిహడ సటహన్ కరన్నట ఏ జూని మాస దహాట వినిద బృహస్పతి దవసది మహాజన సంపద క్రియాత్మక చగ్రాహి హైదహాస్ దేశే విసిదేవన దినం వారే విధిహట చగ్రాహి ఇంగ్రీసి అక్షరే బాడు పాతునే ఇజెడ్ ఇంగ్రీసి అక్షరే ఎదగమ జగ్రాహి అంక సటహన్ అంక హయ అంక హత అంక తున అంక ఎక్ అంక దెక్ సహా అవసానేట అంక దెక ఈ దవసది మహాజన సంపదలు తరయ్యే జగ్రాహి హైదహాస్ దేశే విసిదేవన దినం వారే జగ్రాహి ఇంగ్రీసి అక్షరే సహా జగ్రాహి అంక బావట పాతునే
1: కోవిసిత ఆరదహస్ హారసే అట హతరమణి జాగ్రహ దినం వారే దాసేది క్రియాత్మక జే ఇంగ్లీష్ అక్షరే వాసనావంత్ ఇంగ్లీష్ అక్షరే జాగ్రహి అంక అంక తున అంక హయ అంక దాహతర సహ అవసానేట అంక విసి తున విధిహటాయి సటహాన్ మిని గోవిసిత ఆరదహస్ హారసే హెట హతరవణ జాగ్రహ దినం వారే జాగ్రహి ఇంగ్లీష్ అక్షరే సహ జాగ్రహి అంక
0: మెగా పవన్ ఉత్తరాయి టైమి అవధానయ దహస్ పాన్సి హెత్తావన దినం వారి దవసది క్రియాత్మక జాగ్రాహి ఇంగ్రీస్ అక్షర విధిహిట హెచ్ ఇంగ్రీస్ అక్షర తెక్ జాగ్రాహి సుపిరి అంక విధిహిట అంక దహాయ జాగ్రాహి అంక సదహన్ వర్వా అంక విసిదిక అంక తి సదర అంక పనస్ నవి సహవసానయట అంక హెత్తావ
1: ధన నిధానే దెదహస్ దెసియ పనస్ దేవన జాగ్రహ దినం వారి ఈ దవసది క్రియాత్మక కే ఇంగ్రీస్ అక్షర వాసనావంత్ ఇంగ్రీస్ అక్షర వెనుకట జాగ్రహి అంక అంక నవే అంక దహ నవే అంక హెత్తే తున సహ అవసానేట అంక హెత్తే హై విధిహటాయి సతహన్ వెన్నే
0: అభి అవధానయ యముకరన్న సూదన మీలంగట దవసేది హదహన లోతరయ్యట హదహన ఇగ్దహస్ పాన్సే తిస్సెక్వన జాగ్రాహి దినం వారి దవసది క్రియాత్మక జాగ్రాహి లగ్న సంకేతే బాటు పాతునే కుంభ లగ్న సంకేతే జాగ్రాహి అంక సతహన్ వన అంక దాహత అంక తి సదర అంక తి స్పహ సహవసానేట అంక పనస్సట
1: అద సంపత హత్సే అను హత్వన జాగ్రహ దినం వారి ఏదా సిదే క్రియాత్మక ఇజెడ్ ఇంగ్లీష్ అక్షరే వాసనావంత్ ఇంగ్లీష్ అక్షరే జాగ్రాహి అంక సటహన్ వినో అంక తున అంక ఎక్ అంక దిక సహా అవసానేట తంక దికాయి అద సంపద హత్య అను హత్వన జాగ్రహ దినం వారే జాగ్రహ ఇంగ్లీష్ అక్షర సహా జాగ్రహి అంక బవట పాత్వనే అద సంపద హిమ వెనుకట ఎన్ బీజాయ గ్యాన్ అపి అవధానం కరం హారసి అనువన జాగ్రహ దినం వారే ఏదో సిద్ధి క్రియాత్మకునే
0: జాగ్రహ ఇంగ్రీస్ అక్షర విధిహిట జి ఇంగ్రీస్ అక్షర తెక జాగ్రహి అంక సటహన్ అంక హత్ నవదత అంక హత్ అంక నవే సహా అవసానేట అంక పహై ఈ దవసది జాగ్రహి అంక బావట పాత్రునే ఎన్ఎల్బి జాయలు తరయ్యే
1: శుభదవసాక్ తొంసెతి సటవన జాగ్రహ దినం వారే అరగిన బలం ఒబ్బ మిలదీ గతులు లొతరై పతే సటహన్ మిలాతేనే కటక లగ్న సంకేతే దిక్కిల జాగ్రాహి లగ్న సంకేతే విధిహట జాగ్రాహి అంక సటహన్ అంక తున అంక అట సహవసానేట అంక హెట దిక ఎతికం శుభదవసాక్ తొంసెతి సటవన దినం వారే జాగ్రాహి ప్రవార్ధనాంక్య హారదహస్ ఎకసే అణువ విధిహటాయి సటహన్ వెన్నే
0: జీవితే సిహినేట
1: వాసనావే ఆశీర్వాదే
0: జాతిక లొతరాయి మండలి లొతరాయి పాత వెడి వెడి ఎన్ మిలదీగన లకన మార్నింగ్ న్యూస్ సెలెక్ట్ హంగిన వెలామ దక్కరనంగ్ వెలావు దేస్తున్న హాయాయి
1: వినాడి తీస్ హతాయి.

బీట్. ఎక్కడ హాయ్ వినాడి పనస్తున్నాయి విలాబ్ అక్కడ హార్ట్ బీట్ ఎక్కువ ఎగదులైంది వాడ పొంచి పొంచి రూపాయలు హద్దలి హక్ దీలా మేకేం ప్రయోజనం వద్ద కరాన్ని కీలకి ఇవ్వత మునవగి దయగ్ది కరాన్ని మటవగి దున్నొత్తే మమ్మణ వద్ద అన్నది కరాన్ని తగ్గాల లంగమదీన జాతికి ఉత్తరాయి మండలే ఉత్తరాయి అలవి కొడియటి అనవా గిహిల మిగాభవలు ఉత్తరాయ్య కరగన్నవా ఇకట విశేష హేతు గుడక్తి అనవం ఏవిలా వి మతకరణం వాడే హేతుడిక తయ్యపి మిగాభవలు ఉత్తరాయ్య మిలదీ గందోణ రూపాయల కోటి హతలి సతకే వగిమ రూపాయల కోటి విసితునక మెదక్ లంకావి దేవంతము సుపిరు తేగి దెకకిన్ బా రూపాయల కోటి హెత్తే వగ్దిన దున్ లంకావి కమలు తరయ్య తమాయి నిల్బి మెగా పవర్ కీలకి అండి అన్నే హేతు హిందు తమాయి మంగ మెగా పవర్ ఉతరయ్యక్ మిల దిగన్నే యాలి త్వరక్ మే వార్త వలుత్ కరమిన్ దన్ లంకావి ఉతరయ్యకిన్ దిడాగన్న పులువన్ దేవంతము మెగా సుపిరు తేగ్గట అమతరువ రూపాయల కోటి యొక్క పవర్ సుపిరు తేగ్గ సహా దెన్ గ్రాండ్ సుపిరు తేగ్గట సుపిరి మోటర్ తే కొబడ దినాగన్న పులువన్ మొదల్ హీనే వగేమ సుపిరి మోటర్ దేక హీనే హెబే కరగన్నాం రూపాయల హతలి హెక్కడ సుపిరిమ తేగి తునక్ దిన లంకా వికమలు ఉతరయ్యతమాయి ఎన్ఎల్బి మెగా పవర్ కీలకి అన్ని అన్నే హిందై మంగుబడ మదక్కరన్ని ఎన్ఎల్బిలు ఉతరయ్యాక మాయనతో మిలదీగాన్న కీల ఎంతకు మాడ మదక్కరన్న ఊన మే పేది పెల్వత నిష్పాదన పిలిమదువ పెల్వత నిష్పాదన కీలకి అన్ని అపేమ రటే అపేమ నిష్పాదనయ నే ఉనగ నేతి వసవిస నేతి అపేమ రటే అపేమ నిష్పాదన ఎక్తమై పెల్వత కీలకి అన్ని ఎకహింద బాయనతో మిలదీగన్ అపే రాటే దేశీయ కిరిగోవిన్ గిన్ లబాగన్నావు కిరి ఎస్ఎన్ తమై పెల్వత నిష్పాదన నిష్పాదనే కరన్నే ఎకహింద బాయనతో ఆగి పొడ్డంటు దెన్ను పులువాన్ పెల్వత నిష్పాదన గద్దరు పసు పెల్వత కిరిపిటీక తీనవా పెల్వత కిరిపిటీక మీద సహిత మీద రహిత కిన కాండ దెకిన్ వాడు మిలదీగన్ పులువాన్ ఇవగిమ తమై పెల్వత యోగట్టేక పెల్వత ఐస్ క్రీమ్ మీకు తీనవా ఆ కన్న కెమది ఫ్లేవర్స్ గణనావకిన్ పెల్వత ఐస్ క్రీమ్ మీకు తోన దెన్ విలంద పులిన్ మిలదీగని మిహక్యావ తీనవా ఇవగిమ తమై పెల్వత బటరేక అపే పొడ్డంట పవా దిన్న పులాన్ హొందము బటర్ కాకనాం ఈ పెల్వత్ బటర్ వితరాయ్ ఇవగేమ పెల్వత్ కిరియక తినం ఆ కర్డిక వాట పెల్వత్ నిష్పాదన మిలదీగన పులాన్ అవుట్లెట్టిక మతక్కరన్నాం ఏమినంత మీ అన్న లంగమ తీయను సుపిరి విలందసాలడు గీల బలన్న హరియడమ పెల్వత్ నిష్పాదనుద తీయన కీల నమ వలన హరియడ మిలదీగన కీలతో ఆడ మతక్కరణవా వ్యాజ అనుకరణ వల ఎవటైన పెల్వత్ నిష్పాదన మిలదీగన పులాన్ అవుట్లెట్టిక మా మెహిమ మతక్కరన్నాం స్టాన్లీ తిలగ్రంథమావత నుగేగుడ గాలుబారు కొల్లుబిటి తిన శాఖ మాలవి అరంగల హందీ తిన శాఖ వగేమ బతరముళ్ళు పెలవత్ శాఖ వతీనవా వగేమన్ రాధపురం అర్ధం కడవల శాఖ బతు అభినవన్ వివృతాయి మేకేను శాఖ వన్నులటి గిహిల్ల పెలవత నిష్పాదన వెడివెడియన్ మిలదీగాన్ని కిలవాడ మరాకరణవా హరి అపిహన లక్కడ హార్ట్ బీట్ వల దెవని పేట మే విధి హెడ సముదినవా అపి అపహో హంబవిన లక్కడ హార్ట్ బీట్ తుంగిని పేయది ఎదిన్ని పేయది హము వినగాన్ సతుటిన్ పరిశ్రమేన్ అపి వహాగిన ఇన్న దవాల్ దులహ ప్రధాన ప్రవృత్తి తీనవా ప్రవృత్తి వలిన్ పస్తుతమై అపి ఆపహో హంబవిన్ని ఎనం ఎతకం సతుటిన్ పరిశ్రమిన్ అపి వహాగిన ఇన్న ఎకొలహాయ్ వినాడి పనస్ హయాయ్ వెలావా.